0: శ్రీరామలలా భగవానికి
1: జయ,
0: శ్రీ ఆనందకంద భగవానికి
1: జయ,
0: శ్రీ కౌశల్యానందన భగవానికి
1: జయ,
0: శ్రీ దశరథ నందన భగవానికి
1: జయ,
0: శ్రీ కైకేయీ నందన భగవానికి
1: జయ,
0: శ్రీ సుమిత్రానందన భగవానికి
1: జయ,
0: శ్రీ చారో భయ్యన్కి
1: జయ,
0: శ్రీ హనుమాన్జీ మహారాజ్కి
1: జయ,
0: శ్రీ రామజన్మభూమికి
1: జయ,
0: శ్రీ కృష్ణ జన్మభూమికి
1: జయ,
0: శ్రీ కాశీ విశ్వనాథ్కి
1: జయ,
0: శ్రీ అయోధ్యాధామ్కి
1: జయ,
0: శ్రీ సరియూ మహారాణికి
1: జయ,
0: జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి
1: జయ,
0: గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజ్కి
1: జయ,
0: సమస్త పూర్వాచార్యో సర్వసంత వైష్ణవ భగవానికి సత్య సనాతన ధర్మకి గో మాతాకి భారత్ మాతాకి ప్రాతశ్రంగ